సాసుకొని కొద్దిసేపు బాగా బాగా అమ్మకు అరుగంపు నువ్వు అలా ఉండే బాగు అడుగు షోలాలి నువ్వు అక్యూరి ఫస్ట్ ఫోర్ అగ్నించి వండి చూడ అతను బాగా అడ్డావా.